ఫలం తస్య జనమస జావద్ బ్రహ్మణా విందతే సాగరం సంసార గురు ప్రసాదీ తరే కే

నిర్పమోహం అలపు బుద్ధం రతంత బనతాదినోదసాహం జోబం బహిర్కర్మ కనక కుండలై బచిత్ర మందర్ శోభంత

ప్రపృప్యతే సంశీల సంతం సంమిత్ర సద్గురుజనై నానిక భోజన అనేక ప్రకారేణ నిందతే ఆవద్ హోయే ఉపతిష్ఠతే।